కవచం మద శ్రీ నృసింహ కవచ స్తోత్రం నృసింహ కవచం పక్షే ప్రహ్లాదీనోదితం పురా సర్వరక్షాత్పరం పుణ్యం సర్వోపద్ర వినాశనం సర్వసంపత్పరం చైవ స్వర్గమోక్ష ప్రదాయకం జ్ఞాత్వా నృసింహం దేవేశం ఏమ సిద్ధా